ప్రథమ సంసార ఏకారూపానుపస్వరూపారంగ భయోరాపకహింపుపాయండజ జీరజ సేతజకీర్ణి ఉత్పజఖాన్ బహోరరాజ దీని కహుం భూతరాజా బైఠా కహుం సమట పయో శంకర గైఠా సగరీ శ్రేష్ఠ దఖాయ చంపవ ఆది జుగాది స్వరూప సుయం పవ అవరచా మేరీ తుమ్ కరో సిఖో వార్య సిఖ సంగరో దోష్ట జితే ఉఠవద ఉత్పాతా సకల మలేష్ కరుణ కాతా జే ఆస్తోహితం సరణి పరే తనకే